లూమరికి పది కరకి పది బనుకి పది నవరంగులకి మరవతో పోజిరిస్తాన్ కి నాసి క్రీమ్ నీ ఇస్తేమాల్ కడి మాద తబ్యాము వేల చె జమా క్రీమ్ దలే జన్ నర్ దర్ నికి జమా ద క్రీమ్ న ముత్మైన నేశ్వలి స్తాది కసము దుకాందార్ లే వాపస్ వరకా దాస్ జిమా లూమరికి పది కరకి పది బనుకి పది నవరంగులకి మరవతో పోజిరిస్తాన్ కి నాసి క్రీమ్ నీ ఇస్తేమాల్ కడి మాద తబ్యాము వేల చె జమా క్రీమ్ దలే జన్ నర్ దర్ నికి జమా ద క్రీమ్ న ముత్మైన నేశ్వలి స్తాది కసము దుకాందార్ లే లూమరికి పది కరకి పది బను లూమరికి పది లూమరికి పది కరకి పది